0: పార్వతి
1: మెదవుది
0: అలరినా
2: చిరిహినా
0: మధుమికా
1: సోపుగా
0: నదృత్రదుం తన ఒరెత్తాల కన చోక్తూల చన దేక్ వేల్కి కన ధర ధర అనురాధా
1: ఉగహదా
0: అనురాధా
1: ఉగహదా
0: జోలే బుడే జా జోలే బుడే జా జోలే బుడే జా జో